సీరు పుజిట్టు నిమిషన్ నిర్వాహేషుకోరో అలేసోరువకిల్ కల్వి మిర్వాహిన్ను ధనీనందిరేణ సుడోరూరు.